0: నేలప్పులు అమ్మేర్ నక్కులు ఇంకా అమ్మేర్ నక్కులు పంతేరు
1: అమ్మేర్ నక్కులు
0: అమ్మేర్ నక్కులు పంతేరు పండ అమ్మేర్ పండ బహువచన బహువచన అమ్మేరేను అమ్మేర్ నక్కులు పంపింది నికల్లక తీర్థ దీపుజ ఇంకులు మిత్త దీప ముట్టెరవల్లి పన్న ముట్టెరవల్లి అర్థాడత ముట్టెరవల్లి ఇంత పూర పంచరా అంతరా అంతరా అంతర అంతరబోడు అంతరబోడు ఇడీ ప్రపంచన పంచిన అంతరా జాగ్రత్త

ఎంకలే నేర్లో రక్షణ మళ్ళీ పడుతుంది, ఎంకలే రక్షణ అనుకున్నప్పుడు బేతలు లేరు అర్థమైనా?

0: సెక్షన్ 90. ఈ రాజ్యద 90% జనకులు రాజులకు ఇళ్ళకు పోనగా
1: 90%
0: జనకులు ఖాళీ బందీగుల పాడనే తరెక్లమైతుంది. లోడాదు తోడులు ఊర్దు గటలుడు పొలెలుందు ఒలవల పాపులేషన్ దా కజౌదలాచిది లోడాదు పచ్చనైదా కజౌదలాచిది లక్కు
1: అడగనలు ఎత్తు ఎరత
0: ఈ లోపలు ఆటి మాలయ మౌడియ కార్తీలు కుర్తీలు పండుదు ఒవే సీజన్ దాంతే 24 గంటే నడుపున బేల పండ అవు గంగ సెలదవే బహుసంఖ్యాత కుడుక సమాజకు మామల్ల గోల అన్యాయపుండు.
1: నిన్న ఏరు మార ఈ భాషను నుకేం దాత విషాదాత ముందు దాత నిన్న ముందు ముందు దాత ఇది ఉంట బకలేరత ఎంజినా ఎంజినా వస్తుంది నీరు
0: దాని నుంచి నేను ప్రాక్టీస్ మంత్ అవుతుంది
1: బకావేని సురుడికే ఫండ్రా
0: అఖిల భారత కులకల
1: అఖిల భారత కుడుకర సంఘ ఆయన అధ్యక్ష ఏరు ఆయొంగి తినకేతు పాడు
0: పాడు నించిన మాతా సదస్యుల ఒట్టాపుని అగంగా సదాభిషేకం అనుకుని
1: ఎంచ మాతా పుణ్యం నకల నాడొంగ బతుడు మైక్ చూడి పొడి ఆపిన ఒక అఖారతనికి
0: ఈ కొయిలాండి కేసువే ఉంది కేసు కైపాడి పొందాడు అవి అడగపిని
1: కేసు కొరనాయి లపిని.
2: ఆపరేషన్ మలుపు లెక్క కొంచెం 5000 రూపాయలు కొంత పోసా కత్తెరి కదా రే వాళ్ళు.